0: మీరు ఎవరెస్ట్
1: మధ్యపశ్చిమ టైమ్ చెక్. यति बेला बेलुकीको 5 बजेको छ.